నిబ్బహానం పరమం సుఖం. మనుష్యకుడు తమంగి జీవితే లబన్న పులువం వటినామ లాభే తమై ఆరోగ్య భవ. ఆరోగ్య కిలకివే నిరోగి భవ ఆరోగ్య పరమాలాభ సంతుట్టి పరమందనం. సతుట తమై కెనుకుట మే జీవితే లబన్న పులువన్ వటినామ ధనయ. విశ్వాస పరమా జ్ఞాతి ఒబట అపట లబన్న పులువాం వటినామ జ్ఞాతి అకౌద విశ్వాసయ రకిన కెనా. మే జీవితే అపి సోయన సువ అతర సెప అతర వటినామ సువయ వటినామ సెపయ తమై నిబ్బానం పరమం సుఖం. నిర్వాణ సంపత్తి నెమతి సువయ ఆరోగ్య సంపద. ఇక నిదానియ ఆరోగ్య భవ నిరోగి భవ. ఒబ నిరోగిద కేలహువ తిన్ పింగతుని ఒబట ఉత్తర కూడా తిన్న పొలవా. దెన్ నిరోగి నేహం దుర్వని. దెన్ ఇస్సర వగే శక్తి అక్నే కై ఇస్సర వగే కల్పనావ ఎచ్చర నే. దెన్ టిక టిక కల్పనా శక్తి అడుయి హామ్ దుర్వని. ఇస్సర వగే ఎహెన ప్రమాణి దెన్ ఎహెన్ని నేహాదురుని. ఇక నిసా నిరోగినే ఏ నిరోగి భవ బిందిల హామ్ దుర్వని. దెన్ ఇస్సర వగే కణ ఖేమటిక హరియట కటట రస దెనిన్ని నేహాం దుర్వని. ఏక టిక టిక వినస్ వెలా గిహిల్ల. ఏ నిసా మీ కిసిమ దేక స్థిరవ దకిన్న పులువం లబన్న పులువం సువయక్ రసయక్ నేని హామదురుని కేల. దెన్ టిక టిక తేరిన వయసట పెమినిలా ఇన్న ఉదవియ ఇన్నాం. ఏ టిక వత్ను తేరిన ఉదవియ తిన్నాం. ఏమను తేరుంగిన కటివుతు కరణ ఉదవియత్ ఓని తరం ఇన్న. ఆరోగ్య కిలకి వెన్ని రోగికం మనుస్సైక్ నిరోగి వెన్ని పింగతుని ఉపతి. మిన్న మీ ఉపతిన్ లబన నిరోగికమ గిన తమై మితన ఆరోగ్య కిల కథాకరాన్ని. ఉపతిన్ లబన నిరోగి భవ కీలకి మీ మనుస్స జీవితయే పవత్వాగనీమట ఉదౌవన ప్రధానతమ ఆయతన హయక్తీన నేద. మనవాద చక్కు సోత గహన జివ్హా కాయ మన అపి అపే సింహల బసింగ్యువతి ఎస కననాశయ దివ శరీరయ మనస. యం కెనిక్ మే మనుష్యత్వే లబద్ది ఏ కెనా ఎస కననాశయ దివ శరీరే మనస కేన ఇంద్రియన్ హయమ నిరోగివ లబనవనన్ మే జీవితయ. ఇక్కడ కివ్వా ఆరోగ్య భావ కేల. నమూత్ మీ మనుస్సలోకి ఉపదిన హెమ్మ కెనిగ్మ మీ ఆయతన హయన సంపూర్ణ వెలా ఉపదిన్ని నే. కెనిక్ ఉపదిన కొట ఎస్ దిక పేన్నే. తవ కెనిక్ ఉపదిన కొటమ కందిక హిన్నే. తవ కెనిక్ ఉపదిన కొటమ ఎసత్వేనవ కనుత్తెహెనవ నాసే వెడ కరణవ నాసేటత్ గంధ సువంధ దనేనవ దివట రసద్దనేనవ శరీరేట స్పర్శయద్దనేనవ. నమూత్ మనస వెడిలనే మంద బుద్ధికాయి ఏమత్ ఉపదిన. ఏనాం ఆరోగ్య భవ కిలకివే బుధ పియానన్ వహంసే నిరోగి భావే. అదమే బణమడువే బణహాన సమస్తయక్ తుల మేకెవ మూలిక ప్రధాన నిదాన తున తీయన ఒబ సంతకి. ఒబ మీ మనుసులోకి ఉపదిన కూడా ఒబ జ్ఞాతివరు లెబువ. ఒబ అమ్మ తాత లెబువ. ఒబ సహోదర సహోదరు లెబువ. ఒబే జ్ఞాతివరు కేల ఒబ పిరిసాక్ కొటసాక్ సమూహయాక్ లెబువ. ఒబ భోగ సంపత్ లెబు. ఒబట జీవతిన్ ఒబే జీవితే పవత్వాగిన అన్నట జీవితే రెకగన్నట జీవితే ఆరక్షాంకరగన్నట అవశ్యవన భవభోగ శప సంపత్ ఒబ సంతక ఉనా. ఒబ సంతక కరగనీయమ పినిస ఒబ కటియుతు కరా. ఏ కటియుతు కరంటోని కొహమద కీలత్మంగారం ములిం మతక్కలా నినేద.
ධම්මිකේහි ධම්මලද්දේහි භෝගේහි කියලා උත්සාහයෙන් වීරියෙන් ධර්මිකෝපේන ධනය ඔබේ භවෝග සැප සම්පන් වඩා වර්ධනයේ පිණිස යෙදවිය යුතුයි කියලා. දැන් අපි නිදාන තුනක් දැනගත්තා. පහෙන් තුනක් දැනගත්තා. ඥාති වරු නැමැති නිදානය, භෝග සම්පත් නැමැති නිධානය, නිරෝගී සම්පත නැමැති නිධානය. තව දෙකක් තියෙනවා. මේ මුලින් කියපු නිධාන තුන යම්කිසි කෙනෙක් තුළ නොතිබුණාය කියලා ඒකේන අපාගාමි වෙන්නේ නේ. ඥාතිවරු නැති වුණා කියලා කවුරුවත් අපාය යන්නේ? භෝග සම්පත් නැති වුණාය කියලා කවුරුවත් අපාය යන්නේ නේ. නිරෝගී සම්පත නැති වුණාය කියලා කවුරුවත් අපාය යන්නේ නැහැ. නමුත් මීළඟට කියන කාරණා දෙක, නිධාන දෙක ඔබ සන්තක නැත්නම් ඒක අපාගාමී වීමට හේතුවක් කියලා ධර්මයේ තුල බුදු පියාණන් වහන්සේ දේශනා කළා. අපාගාමී වීමට හේතු දෙකක් ඊළඟ නිධාන දෙකේ දක්වලා තියෙනවා. ඒකෙන් හතරවෙනි නිධානය තමයි පින්වතුනි සීල සම්පදා. මොන නිධානේද? සීලය නැමැති නිධානය. අද උදේ පාන්දර හිමිදිරියේ ඔබ ඔබේ නිවෙස් වලින් පිටත් වෙලා මේ කූරගල පිම්බිමට ඇවිදෙලා ඔබ තිසරණ සහිත උපෝසත අෂ්ටාංග සීලයේ සමාදන් වුණා. ඔබ තිසරණ සහිත උපෝසත දසාංග සීලයේ සමාදන් වුණා. ඔබ සිල්වත් වුණා.

చక్కుమంతో ఉప్పజ్జంతే పభంకర కిలేసే జాప ఇత్వాన్ జ్ఞానాలోకం జ్యోతింధర. యం కలిక పసస్ ఎత్త ఓ నిక్లేశీ ప్రభామత్తు సంబుదు రజు లొవ ఉపదిద్ద ఉన్వహాన్సే కెలెస్ నెమతి అంధకార్య దవాహరిన ప్రజ్ఞా ఆలోకయ దశత పతురవన సేక.

తము బుధురాజవు ఇవసీమెం పొలవ బాంధు ఉపమా ఎతిసేక శీలయన్ సాగరయ బాంధు ఉపమా ఎతిసేక సమాధియన్ మహామెర బాంధు ఉపమా ఎతిసేక జ్ఞానయన్ నిమ్హిం నతి అనంత ఆకాశయ బాంధు ఉపమా ఎతిసేక.

యోసో జ్ఞానం పకిత్తేసే బుద్ధో లోకే మహామతే కప్పానం సత సహస్రానం దుగ్గతిం న గమిష్యతి. లోకనాయకవు మహాప్రాజ్ఞవు బుదురజానన్ వహన్సేగే పరమ ఉత్తరేతర జ్ఞానియ గెన యమెక్ ప్రశంసా ముఖేన్ వర్ణనా కరైద ఏ హేతువేన్ హెతెమ కల్ప లక్ష్యాక్ ములుల్లెహి దుగతియకట నొయాన్నేయ.

అంతోశుద్ధం బహిశుద్ధం సువిముత్త మనాసవం బుద్ధ శ్రేష్టస్ మహాజ్ఞానం పూజితం అపరాజితం. అతులత చింతనయింద బాహిర చర్యావింద సాకల్యన్మ పార్శుద్ధవు సియలు ఆశ్రవ్యాంగిం మనాకొటమ మిదునా ఊ అపరాజిత బుద్ధ శ్రేష్ఠయానన్ వహాంసేగే అనుత్తర ఊ మహాసంబుద్ధ జ్ఞానయ లోవ సదా పూజితయ.

పూజయతు బుద్ధ జ్ఞానం హి నాయక నిసక్క పుణ్యం సంఖాతు నిబ్బాణం సుఖదాయక లోవసేమ అతిన్మ పూజావట సుదుసు అన్నా ఊ తుం లోక సత్వయాట స్వర్గ మోక్ష సంపత్య ఉదాకర దిన్నా ఊ జ్ఞానేట అధిపతి ఊ సమ్మా సంబుదు రజానన్ వహాన్సేగే అనుత్తర సర్వజ్ఞతా జ్ఞానియ కిరిహి పెహది ఏ ఉదేసా యమెక్ పూజా పవత్వైద ఔనట అత్వన పిన మెపమనియై గణనియ కల నుహక.

వరో అసేత యథాచందో సూర్యోవ పభంకరో ఉతుము వచనమ పవసన్నా ఓ మహాశాస్త్రువర్యానో జ్ఞానరాశ్మియ లొవ పతురువన్నా ఉన్వహాన్సే చంద్రయాయంసేద సూర్యాయంసేద ఎసేమ లొవ అంధకార్య నసన్నా.

మహానాగం ధజో జ్ఞానంచ పానినం నంది భవ పరికీనం తిన్నం లోకే విసత్తికం నివ్నా ఓ నివనట పత్తునా ఓ మహా అర్హత్తు జ్ఞానేం సియలు ప్రాణీంట ధజయక్ వెని ఓ బుదు రజానన్ వహన్సే భావయ కెరేహి అతి రాగయ సహా ములిన్మ శేఖర తన్హా మూలిక లోకయిన్ ఎతెర ఓ శేఖ సాధు సాధు సాధు. తన్హా మూలిక లోకయ, మే సియలు దుఃఖలట హేతువ కుమక్ద కేల అహువోత్ బుదురజాన్ హాన్స్ ఉత్తరే దినవా, యాయన్ తన్హా పూనో భవిక నందిరాగ సహగత తత్ర తత్రాభినందని సయ్యేదీదాం కామతన్హా భవతన్హా విభవతన్హా. ఏతమై దుఃఖ సముదయ, ఏతమై దుఃఖై హట గనీమ, ఇవ ఏవగేమ దుఃఖ నిరోధయ. యో తస్సైవ తన్హాయ అశేష విరాగ నిరోధ చ యో తస్సైవ అశేష విరాగ నిరోధో చాగో పటిని సగ్గో ముత్తి అనాలియో. యో తన్నా యో తన్హావ, ముఖద్ద తన్హావ కివ్వే, కామతన్నా భవతన్నా విభవతన్నా. ఎతకొట బుదురజాన్ వహాన్సి నమక్ లోకెట పహల్ సహా దుఃఖ నిరోధే. హొందట మతక తియాగండ, బుదురజాణన్ వహాన్సకి శాసనీయ అతురుదహం వెండ హేతువక్ మెన్న మమ్మే పెన్నాది. మమ్మే పెన్నాదిన ధర్మేట ఎరహివ్యహకి భిక్షువక్వత్ భిక్షునియక్వత్ ఉపాసకేక్వత్ ఉపాసకేక్వత్ ఏవగేమ ఉపాసికావక్వత్ ఏవగేమ దివ్యే బ్రహ్మేక్వత్ మే లోకినే. బుదురజాన్ వహాన్సే పెన్నా దిన్ని దుఃఖ సముదయ సహ దుఃఖ నిరోధే. ఉన్నహాన్సే పెన్నా దిన్ని మే సత్య చతురార్ సత్య తుల దుఃఖ ఆరు సత్య, దుఃఖ సముదయారు సత్య, దుఃఖ నిరోధారు సత్య, దుఃఖ నిరోధగామిని పటిపదారి సత్య, చతురారి సత్య. ఏనంగా ఉన్నహాన్సే అన్ని చతురారు సత్య తుల పెన్నా దినవా దుఃఖ సముదయ సహ దుఃఖ నిరోధే. దుఃఖ సముదయతమై కివ్వే యాయాంతన్నా పూనో భవిక నందిరా.

సాధు అసంగచిత్తో నిక్లేశో అసంసాఠో కులేగణ దోష వ్యాధి తికిచ్చకో వినయోపాయ కోవిద. బుదురజానన్ వహన్సే అరమునువల నొయలిన సిత్ ఎతి సేక కెలెస్ నొమెతి సేక కులయా కెరహిద గణయా కెరహిద నొగటును సేక కెలెస్ నెమతి వ్యాధియట పిలియం కరన్నా ఊ వెదదురకు ఎని ఊ ఉన్వహాన్సే సత్వయా హిక్మవన ఉపాయహి

సాధు ఉద్దరాంతో మహాదుగ్గా విప్పనట్టే ఉపద్దవే కేమ భూమి సబ్బలోక సత్వాహో అనాసవే ససర నమతి మహాదుర్గే వటి దుక్కిందిన లోక సత్వ్యావ ఏ మహావిపతిన్ ఉవదురిన్ ముదవా గుడగత్తావు సియలు సతుంట క్షేమ భూమియ వెనివు సియలు కెలిస్ నెసువా ఊ బుధురజు ససరే మంగ్ములా ఊ సత్వ్యాహట మగ పెన్వన మార్గోపదేశకయానో వనసేక.

మధురాసరు పరమసాసయాంచిత్తే నిబ్బుతిం అజరామరు కనట మిహిరి ఓ మధురాస్వరేం ధర్మయ దేశనా కరమిం సత్వయా అవబోధేట పత్కరన్నా ఓ బుధురజు పరమ అశ్వసిల్లట పత్ సితిన్ జరా మరణ శయకల ఉతుం అజరామర నివనట పెమినిసేక.

వేసారాజ్య సంపన్నో చత్తారోచ మహాబల పహీన భయ సారాజ్యో కేమపత్తు అసంఖత అసమ సమ మహాబుద్ధ బలయన్ను చతువిశారద జ్ఞాన ధర్మయంగిం యుక్త ఓ బుదు పియానన్ వహంసే పహాకరణ లద భయ తన్హా ఎతివ సదాతనిక నిర్భయ భావే నమ్మో ఖేమ భూమియ ఓ అసంఖత నివనట పెమినిసే.